కళ్ళించి పొన్నా నోమలిలా ఎరకొప్పలో అక్కలంతా కోనాసుకొని మా పూతు త్రేష్పోతూ వాటిని ఎవన్నా ఉలిపి చూఖను రూపా